0: గారే గారే
1: గర పడదు
0: గారే గారే
1: ఏ సూర బదల
0: గారే గారే
1: ఏ అమ్మకు పట్ట
0: గారే గారే
1: ఏ సూరకి దరది ఏ సూర ఎన్నాయదు
2: ఎక్క చతుర నార అమ్మ చోరగలే ఎక్క చతుర నార
1: అమ్మ పక్కన కలక గదే
2: మేదే మన్ కే ద్వార ఏ భూతత్ జాత